0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: నమస్కారం శ్రోతలారా, శుభోదయం. ఈ అందమైన వేళ మన కోసం ఒక అందమైన సందేశాన్ని అందించేందుకు మన మధ్యకు వస్తున్నారు కుమారి అశ్రీయ సీతప్ప గారు. ఆమె అనుభవాలను ఈ సందేశాన్ని మనందరితో పంచుకోబోతున్నారు.

0: మారియా శ్రీయసిత పగారిని ఆహ్వానిస్తూ ఇప్పుడు ఆమె మాటలను శ్రద్ధగా విందాం.
1: మమ్మల్ని వింటున్న భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలిసినట్టుగా ప్రస్తుతానికి మొరిషస్ దేశంలో తెలుగు వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం 40 రోజుల దీక్షను పాటిస్తున్నారు. ఒక సంవత్సరంలో 40 రోజులు మనం వెంకటేశ్వర స్వామికి అంకితం చేస్తున్నాం. 40 రోజులు మాత్రమే కాదు, జీవితాంతం మన జీవితాన్నే స్వామివారికి అంకితం చేయాలి. కానీ ఈ 40 రోజుల్లో మనం స్వామివారి పేరు ఎక్కువగా చెప్తాం, స్వామివారి కీర్తనలు ఎక్కువగా పాడతాం, గోవింద నామస్మరణం ప్రతిరోజు వింటాం, గుడికి వెళ్తే ప్రతిరోజు వింటాం, అలాగే యాత్రలు కూడా చేస్తాం. మనం మొరిషస్ దేశంలో అనేక మందిరాలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేస్తాం. కానీ ఈరోజు ఇప్పుడు నేను కాసేపు తిరుపతి గురించి మాట్లాడతాను. మామూలుగా తిరుపతికి వెళ్తే స్వామివారి తిరుమల కొండలకు వెళ్ళి స్వామివారి దర్శనం తీసుకుంటాం. కానీ మీరు తిరుపతికి వెళ్తే కేవలం తిరుపతికే వెళ్తారా, ఇంకా వేరే చోట్లకు వెళ్ళరా? వెళ్ళాలి కదా. ముందు కావాలి ఏమంటారంటే, తిరుమల కొండలలోని స్వామివారి మందిరం వెనక శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. దాని గురించి జనులు ఏమంటారు తెలుసా? స్వామివారి దర్శనం తీసుకునే ముందు వరాహస్వామి దర్శనం తీసుకోవాలి, ఆ తర్వాతే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకుంటే ఆయన మన మాటను, మనం ఏది చెప్తే వింటారు, నమ్ముతారు. అయితే ఇది ఒక నమ్మకం. కానీ ఇప్పుడు తిరుపతిలో ఇంకా చాలా చోట్లు ఉన్నాయి దర్శించడానికి. నేను మామూలుగా వెళ్ళే ప్రదేశం పద్మావతి అమ్మవారి ఆలయం. అయితే పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోనే ఉంది. అసలు కథ ప్రకారం ఏంటంటే, అలివేల్ మంగ అమ్మ అంటే పద్మావతి అమ్మ అక్కడే కింద ఆగిపోయింది. వాళ్ళిద్దరూ కొండలను ఎక్కబోతున్నప్పుడు పద్మావతి అమ్మ అక్కడే ఆగిపోయింది. అప్పుడు స్వామి ఒక్కడే కొండలను ఎక్కి అక్కడ వెంకటాద్రి అనే కొండల మీద అక్కడే ఉండిపోయారు. కానీ మన పద్మావతి అమ్మ ఇక్కడ తిరుపతిలో ఎదురు చూస్తున్నది స్వామివారి కోసం. అసలు వాళ్ళంటారు ఆ ప్రదేశంలో స్వామివారు తపస్సు కూడా చేశారు, అప్పుడు లక్ష్మీ అమ్మ అక్కడ ప్రత్యక్షమైంది. అందుకే దాన్ని పద్మావతి అమ్మవారి టెంపుల్, అమ్మవారి ఆలయం అని అంటారు. అయితే మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు అమ్మవారి ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. తర్వాత ఇంకొక ఇష్టమైన ప్రదేశం ఏంటంటే కళ్యాణ శ్రీనివాసాలయం. అక్కడ ఏం జరిగిందంటే, పెళ్ళి చేసుకున్న తర్వాత అంటే స్వామివారు వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మ పెళ్ళి చేసిన తర్వాత 6 నెలలు ముందు అక్కడే నివసించారు. అందుకే దాన్ని కళ్యాణ శ్రీనివాస ఆలయం అంటాం. ఇది నవ దంపతులకు లేకపోతే పెళ్ళి కాలేని వాళ్లకు, పెళ్ళి కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు చాలా శుభ ప్రదేశం అని అంటారు. అయితే సమయం దొరికినప్పుడు మీరు తిరుపతికి వెళ్తే కళ్యాణ శ్రీనివాస ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించండి. తర్వాత తిరుపతిలోనే కపిల్ తీర్థం, కపిలేశ్వర్నాథ్ మందిరం అనేది ఒకటి ఉంది. అక్కడ అది కపిల్ తీర్థం అని విన్నాక బహుశా మీకు అర్థమైంది, అక్కడ ఒక ప్రసిద్ధమైన శివలింగం ఉంది. అసలు చాలామంది, మనకు కొన్ని స్కూల్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు. శైవులను నమ్మే వాళ్ళు కేవలం శివుణ్ణే పూజిస్తారు, మరియు వైష్ణవులను ఆచరించే వాళ్ళు కేవలం మహావిష్ణుణ్ణి పూజిస్తారు. అప్పుడప్పుడు వీళ్ళిద్దరూ ఒకే మార్గంలో నడవరు, లేకపోతే ఒకే విధంగా ఆలోచించరు. కానీ మనం గాఢంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన శివుడు ధ్యానం చేసేది శ్రీ మహావిష్ణువుపై, శ్రీరాముడిపై ధ్యానం చేస్తారు. రాముడు శ్రీ మహావిష్ణుడి యొక్క అవతారమే కదా. అలాగే నారాయణుడు కూడా ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరిపై ధ్యానం చేస్తారు? మహాదేవుడిపై ధ్యానం చేస్తారు. అయితే మన నారాయణ మరియు మన మహాదేవ, మన భాషలో చెప్పుకోవాలంటే వీళ్ళిద్దరూ ఆప్తమిత్రులు, వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్. ఒకడి మనస్సులో ఇప్పుడు శ్రీ మహావిష్ణువు, మనస్సులో మహాదేవుడు ఉన్నారు, మహాదేవుడి మనస్సులో మహావిష్ణువు ఉన్నారు. అప్పుడు తిరుపతిలో కూడా మనం మహాదేవు ఉండకపోతే బాగుండదు కదా.

0: అందుకే కపిల్ తీర్థంలో అక్కడ ఒక పుణ్యమైన విషయం ఏంటో తెలుసా? కొండల అంటే తిరుమల కొండల నుంచి నీళ్ళు, ఆ నీటి ప్రవాహం అక్కడ కపిల్ తీర్థం అంటే కపిలేశ్వరనాథ్ ఆలయం శివలింగం వెనక పడుతుంది. మీరు కపిలేశ్వరనాథ్ ఆలయానికి వెళ్ళినప్పుడు కొండల నుంచి నీళ్ళు వస్తున్నట్టు మీకు కనిపిస్తుంది. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో ఎగ్జాక్ట్గా తెలియదు. కొందరు అంటారు స్వామివారి దేవాలయం వెనక ఉన్న పుష్కరిణి చెరువు నుంచి వస్తుందని కొందరి అభిప్రాయం, కానీ కొండలపై నుంచి వస్తుంది. అయితే స్వామివారి పాదాల దగ్గర నుంచి ఆ నీళ్ళు ఇక్కడ మన శివలింగం వెనక పడుతుంది. ఎంత అద్భుతంగా ఉంది కదా! ఆ ప్రదేశాన్ని మీరు తప్పకుండా దర్శించాలి. తర్వాత ఇంకొక ప్రదేశం ఇస్కాన్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అందరూ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు. ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామియే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. ఈ విషయం మనకు తెలుసు. అయితే తిరుపతిలో ఉన్న ఇస్కాన్ ఆలయం చాలా అందంగా ఉంది. అందంగా, అద్భుతంగా ఉంది. లోపల వెళ్ళగానే ఒక తెలియని ప్రశాంతత మనకు కలుగుతుంది. అయితే ఒక్కరోజు మీరు తిరుపతికి వెళ్ళగలిగితే ఆ ఆలయాన్ని కూడా దర్శించండి. అక్కడ ఉన్న రాధాకృష్ణుల విగ్రహాలు, కృష్ణుడి, బలరాముడి విగ్రహాలు, ఇంకా అన్ని దేవుళ్ళ విగ్రహాలు చాలా అందంగా, అపురూపంగా ఉంటాయి. అక్కడ కూర్చుని ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత తిరుపతిలోనే శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉంది. ఇప్పుడు శ్రీ గోవిందరాజస్వామి ఎవరు? ఆయన్ని జనులు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న అని భావిస్తారు. ఆయన గుడి ఎక్కడుందంటే దాని ముందు ఒక పెద్ద మార్కెట్, ఒక పెద్ద బజార్ ఉంది. కానీ అక్కడ ఉన్న బజార్లో కేవలం కూరగాయలు అమ్మరు, మనకు కావలసినవన్నీ దొరుకుతాయి. మనకు గజ్జలు కావాలి, పువ్వులు కావాలి, నగలు కావాలి, నగలు అన్నీ, మన పూజకు కావలసిన సామానులు, చిన్న చిన్న విగ్రహాలు, గాజులు అన్నీ దొరుకుతాయి. అక్కడ వాతావరణం చాలా జనులతో కిటకిటలాడుతుంది. అది చూస్తుంటే కళ్ళకు పండగలా ఉన్నట్టుంది. అయితే ఒక్కరోజు మీరు తిరుపతికి వెళ్తే ఈ ప్రదేశాలను తప్పకుండా సందర్శించండి. మీకు మనశ్శాంతి కలుగుతుంది, భక్తిభావం కూడా మరీ ఎక్కువైపోతుంది. ధన్యవాదం. నమస్కారం. హరే శ్రీనివాసం.
1: కుమారి అశ్రీయ సీతప్ప గారికి అనేకానేక ధన్యవాదాలు చెబుతూ నేటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు. శుభదినం.

0: RM3 Radio.
1: Megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
1: Toli Ragalu. Toli Ragalu.
4: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం నేటి కార్యక్రమంలో. ఈ ఆదివారం నాడు నేను మీ కృతిగా ఉంటాను మీ సేవలో రాబోయే గంట కోసం. అయితే మీరు భక్తిభావంతో కూడి ఉన్నారని, మంచి ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని మొదలు పెట్టున్నాం. మీకు తెలిసినట్టుగానే శ్రీవారి వ్రతంలో మనం కొన్ని శ్రీవారి సంకీర్తనాలను ప్రసారం చేస్తాము. అయితే మొదలు పెట్టినాం నేటి కార్యక్రమం.

అసలు శ్రోతలారా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొట్లాడి మంది భక్తులచే ఆరాధించబడుతున్నారు. తిరుమలలోని 7 కొండలపై విలసిన స్వామివారి భక్తులు ప్రేమగా శ్రీవారు శ్రీనివాసుడు గోవిందుడు 7 కొండలవాడు అని పిలుస్తారు.

అసలు భక్తులారా, స్వామి వారి మహిమలు అనేక పురాణ కథలలో భక్తుల విశ్వాసాల్లో కనిపిస్తాయి. అయితే నేటి కార్యక్రమంలో మనం కొంతవరకు ఈ కథల గురించి చెబుతాము.

అసలు శ్రోతలారా, పురాణాల ప్రకారం కలియుగంలో ప్రజలను కాపాడటానికి ఈ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుమలలో అవతరించారు. భక్తులు కష్టాలను తొలగించి వారికి ధైర్యాన్ని ప్రసాదించే దైవంగా స్వామివారి భక్తులు కొలుస్తారు ఆయనను. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు.

తిరుమలలో స్వామివారి ప్రతిరోజు అనేక పూజలు సేవలు నిర్వహిస్తారు. మీ దగ్గర అవకాశం దొరికితే తప్పకుండా వెళ్ళండి. సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు జరిగే వివిధ సేవలలో భక్తులు పాల్గొని

స్వామివారి ఆశీస్సులను పొందుతారు. బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవం వంటి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి.

అవునండి శ్రోతలారా, ఈ సంకీర్తనతో మనం ముగిస్తున్నాం నీటి కార్యక్రమం యొక్క ప్రముఖ భాగాన్ని కొనసాగిస్తున్నాం. నీటి కార్యక్రమం కొన్ని సినీ పాటలతో ఆదివారం నాడు అంటే కొన్ని రిలాక్సేషన్ మూడ్లోనున్నారు. లెట్స్ గెట్ గోయింగ్.

హే సంగీత రసికులారా, ఉదయపు వేళ ఆదివారం నాడు నేను అనుకుంటున్నాను మీరు శ్రీవారి యొక్క సేవ చేసి ఉన్నారు, ఇంకా ఆ తర్వాత మీరు ఒక మంచి అల్పహారాన్ని ఆనందిస్తున్నారు. షురూచి మన సమస్త MBCC బందీ తరఫున.

హే సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

హే సంగీత రసికులారా, ఇంకా కొన్ని నిమిషాలున్నాయి మన కార్యక్రమం కోసం. అయితే స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్ ఆన్ 94.5.6, 98.2 మెగాహెర్ట్స్ పైన.

అవునండి సంగీత రసికులారా, నేటి ప్లేలిస్ట్ని మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఇంకా ఈ నాటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం.

0: గారె గారె
1: ఏ గరబడది
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక పట్ట
0: గారె గారె
1: ఏ సూర కిదరది ఏ సూర ఎన్నాయా అది
2: ఏ ఏ కచతురనార అమ చోరే.